ధర్మ కుమార కైసర్య శ్రీ బ్రహ్మ జ్ఞాన యానే విదూర్ కైసర్య జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల సుత సైత క

భాక్ష్యం పంచవిధం పయోదతి ఘృతం రంభా ఫలం పానసం సాకాన్ ఇక్తం జల రుచికరం సుశ్లింత గంధాసల్యో దంతం తంబుల మనస మయా విరచితం పూజా ఫలం స్వీకురు.

శరీరం గృహం పూజాతే విషయోపభోగరతన నింద్రా సమాధి స్థితి సంచారం పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వగిరో యత్కర్మం కరోమి తత్తదఖిలం సంభో తతారాధనం కరణకరం కృతం వా కాయజం కర్మజం వా శరణనయనజం వా మానసాపరాధం విహితమవిహితం.

పచ్చత్తర రావణ కుమ్మకడు హనుమన్ యోతత్వభాగోతతం ఏ ఆలస్యత కప్టి జట్ట పరజాలో నిస్కిజా మంటిజా ట్యాక్కై టేక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలాయి త బడో లెత్ర వైస్ దుర్జన తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి సరణం।